ఉన్నాయి. మనముకు నామ నా చేతనీ బినావై దొఖరుయి, ఆత్మ రామ నా పూజనీ దూజ క్యో సుఖ హోయ్.